ఇలాంటి 11 o'clock నోకొచ్చాక ఒక చర్ర అది ఇంకో బియ్యో నాది అసీసాస్ అసలు జిరికో సాటాని అది అసి జిరికో ఆ సాటాని అరుకు చౌసావాను జోకుడాకున్న మాట ఆ జగద్దు dozvichirwadza ngatishingirire kwaka hatichi dozvichirwadza ngarishingei hadzi kwatava kuenda andokwava pedo mwari hati mwari hatisiye takadaro unoziva ndiri kutozeka kanyaya ikai hanzi gogo biu atoratidza kuti hakuna mai nini ndini mai wasu 07 pasabi mai wasu muri sei zvenyu kwai apa vaya vakadhakwa vari kuya vaka mwari ava hanzi andoo varume ava ndivo varume but anovhura hombeyo angare hanzi ngaaremekedzewo mukadzi wake nobva wamuratidza mavhi 11 kuti anenge aita achida here vedu vei kuti anenge aita achida here handisi vamwe mafungira muri kuitawo asi ndiona sokuti anenge akanganisa but you know what mukurarama kwatinoita ka vakadzi magirlfriends masmallers anoganga manje anoganga anogona kukisa kana pasheti yemurume apa malips chaiwo chaiwo anogona kunongesa chiro and something mupoketi so seyeyu pamaona kuti munhu wangu akadhakwa zvinoda kuenda kumba manje kana akadhakwa imagine its just after 10 akubuda mumba muya muya omvekedza pendi yake movekenyenye.